papa ebra so see sorry so erade ne yedi ne ye eye ye ye etichichi etichichi etichichi etichichi etichichi